0: స్వర్ణ పథకాన్ని, పంచరజత పథకాన్ని, చత్వారి కాంస్య పథకాన్ని చ సమేత్య నవదశ పథకాన్ని విజితాని. పథకతాలికాయాం భారతేన ద్వితీయం స్థానం ప్రాప్తం. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా ద్వావిశతిః తమాయాం ఏషియా మహాద్వీపీయాయాం అండర్ 20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్ ఇతి స్పర్ధామాలికాయాం 10 స్వర్ణ పథకాన్ని సమేత్య 19 పథకాన్ని ప్రాప్తవద్భ్యః భారతీయ దళేభ్యః వర్ధాపనాన్ని ప్రదత్తాని. ప్రధానమంత్రిణా ఉక్తం యత్ ఇమె యువానః భారతస్య కీర్తిం విశ్వస్థరే ప్రాపయితుం నిరంతరం ప్రయత్నం కురువంతి. ఏతేషాం ఉజ్వల భవిష్యాయ ప్రధానమంత్రిణా శుభకామనాః ప్రదత్తాః ఇతి వార్తాః.
1: ये आकाशवाणी का वाराणसी केंद्र है. आइए सुने किसान भाइयों का कार्यक्रम कृषि जगत.